0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శ్రీనివాస్ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె సద్గురు చరణ్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా స్వామినాథ పరిపాలయా సుమాం, నాటరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: Listen to a Carnatic Veena recital by Shri D. Srinivas. He is accompanied by Shri K. Sadguru Charan on Mridangam and Shri Nemani Somayajulu on Ghatam. Shri D. Srinivas begins his Veena recital with Swaminatha Paripalayashumam, a composition of Muthuswami Dikshitar in Rag Nata set to Aditala.

0: ఇప్పుడు శుద్ధ బంగాళ రాగంలో త్యాగరాజస్వామి కృతి రామభక్తి సామ్రాజ్యం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్.

0: రామ ఇక నన్ను బ్రోవరాద సహనరాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన రూపకతాళం.
1: Now listen to a composition of Patnam Subramanya Iyer, Rama Ikanannu Brovarada in Rag Shahana set to Rupak Tal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శ్రీనివాస్ వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె సద్గురు చరణ్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరమపావన రామ, పూర్వీ కళ్యాణి రాగం, ఆదితాళం, రామ్నాడ్ శ్రీనివాస్ అయ్యంగార్ రచన.
1: This is Ragam 24/7 DTH, Anytime Indian Music. You are listening to a Carnatic Veena recital by Shri D. Srinivas. Accompanying artists are Shri K. Sadguru Charan on Mridangam and Shri Nemani Somayajulu on Ghatam. Continuing the concert, you will now listen to Paramapavana Rama in Rag Purvi Kalyani, a composition of Ramnad Srinivas Iyengar, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా ఫరజు రాగంలో తిల్లానా ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన.
1: శ్రీ డి శ్రీనివాస్ కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ అ తిల్లానా ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ ఇన్ రాగ్ ఫరజ్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ డి శ్రీనివాస్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె సద్గురు చరణ్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic Veena recital by Shri D. Srinivas. Accompanying artists were Shri K. Sadguru Charan on Mridangam and Shri Nemani Somayajulu on Ghatam. This program was contributed by Akashavani Hyderabad for Ragam 24x7 DTH. Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you will be listening to saxophone recital by Sri Nidamanuri Nataraja, supported on special dori by Sri N. Anjaneyulu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నిడమానూరి నటరాజ గారి సాక్సోఫోన్ వింటారు. శ్రీ ఎన్ ఆంజనేయులు ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తారు.
1: ఫస్ట్ లిజన్ టు ఎ త్యాగరాజ స్వామి కృతి తెలియలేరు రామభక్తి మార్గమును. ఇన్రాక్ ధేనుక సెటు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా తెలియలేరు రామభక్తి మార్గమును ధేనుకారాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కృతి.

0: நெக்ஸ்ட் லிசன் டு மாரவைரி ரமணி எத்தியாகராஜ சுவாமி கிருதி இன்றாக் நாசிக பூஷிணி செட்டு ரூபகத்தாள்
1: కార్యక్రమంలో తర్వాత మారవైరి రమణి నాసికా భూషణి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కృతి వింటారు.

0: சாக்ஸோபோன் ரிசைட்டல் பை ஸ்ரீ நிடமானூரி நடராஜா, சப்போர்ட்டட் ஆன் ஸ்பெஷல் டோலு பை ஸ்ரீ என் ஆஞ்சநேயிலு. திஸ் ப்ரோக்ராம் கேம் டு யூ ஃப்ரம் தி ஸ்டுடியோஸ் ஆஃப் ஆல் இண்டியா ரேடியோ விஜயவாடா ஃபார் ராகம் 24/7 எனி டைம் இண்டியன் மியூசிக்.
1: మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నిడమానూరి నటరాజా గారి సాక్సోఫోన్ విన్నారు. శ్రీ ఎన్ ఆంజనేయులు ప్రత్యేక డోలుపై సహకారం అందించారు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు వయలిన్ వాద్య కచేరి వింటారు. వయలిన్ సహకారం శ్రీ అన్నాజీరావు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకర్రావు. కంజీరాపై శ్రీ కె జ్ఞానానందం. కార్యక్రమంలో ముందుగా వినండి చలమేళ, దర్బారు రాగవర్ణం, ఆదితాళం. తిరువత్తియూర్ త్యాగయ్య రచన.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ రిసైటల్ బై శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు. He is supported on violin by Shri Annaji Rao and accompanied on mridangam by Shri V. Kamalakar Rao and on kanjira by Shri K. Gyananandam. Shri Dwaram Durga Prasad Rao begins his violin recital with a varnam in Rag Darbar set to Aditaal, a composition of Thiruvathiyur Thyagayar.

0: ఇప్పుడు వినండి స్వామినాథ పరిపాలయా సుమాం నాటరాగం ఆరితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు స్వామినాథ పరిపాలయా సుమాం, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ నాటా సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి జననీ నిను విన, సుబ్బరాయ శాస్త్రి రచన, రీతిగౌళ రాగం, మిశ్రచాపు తాళం.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి, జననీ నిను విన, ఇన్ రాగ్ రీతిగౌళ, సెట్ టు మిశ్రచాపు తాళం.

0: ఇప్పుడు సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి శంకరి శంకురు చంద్రముఖి ఆదితాళం త్రిశ్రనడ.
1: యు విల్ నౌ లిసన్ టు శంకరి శంకురు చంద్రముఖి, ఎ కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ సావేరి, సెట్ టు ఆదితాళ్ త్రిశ్రనడ.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం దుర్గా ప్రసాద్ రావు వయలిన్ వాద్య కచేరీ వింటున్నారు. వయలిన్ సహకారం శ్రీ అన్నాజీరావు, వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకర్ రావు, కంజీరాపై శ్రీ కె జ్ఞానానందం. కార్యక్రమంలో చివరిగా వినండి మారుబల్కకున్నావేమిరా, శ్రీరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ వయలిన్ రిసైటల్ బై శ్రీ ద్వారం దుర్గా ప్రసాద్ రావు. హీ ఈస్ సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ అన్నాజీ రావ్ అండ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ వి కమలాకర్ రావ్ అండ్ ఆన్ ఖంజీరా బై శ్రీ కె జ్ఞానానందం. శ్రీ ద్వారం దుర్గా ప్రసాద్ రావ్ కంక్లూడ్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శ్రీరంజని సెట్ టు ఆదితాల్ మారుబల్కకున్నావేమిరా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వయలిన్ సహకారం శ్రీ అన్నాజీరావు, వాద్య సహకారం మృదంగంపై శ్రీ వి కమలాకర్రావు, కంజీరాపై శ్రీ కె జ్ఞానానందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical violin recital by Shri Dwaram Durga Prasad Rao. He was supported on violin by Shri Annaji Rao and accompanied on mridangam by Shri V. Kamalakar Rao and on ghatam by Shri K. Gnananandam. This program was contributed by
0: Akashvani Vishakhapatnam.
1: For Ragam 24/7 DTH, anytime Indian music.